శేషాద్రివాస శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ నమో నమో పద్మావతీశ భక్త హృదయ.

సరసి యక్ష భవ కమలనాభనుత ముఖజిత హిమకరసి బాలే సరసి యక్ష భవ కమలనాభనుత ముఖజిత హిమకరసి.

సరిదమ పమగ పరమ పూషవు హృదయ సారిగ మదని నిదమ పమగ నిదరిగ పరమ పూషం దాని దరిగ మగని నని గని దని దరి దని దమ పమగని దరిగ పరమ పూషవు మగని దరి దరిగ మధు